0: అనగరబడిన ఒట్టులు బాల హట్టా ధరలా ఆడుతున్నారాయ్.
1: కాలజీవులు త్యాజ్య సమూరాత్మ పరత్ జీవన దాక్కోలో పాయిజీ
0: మనను కాయకరా ఇలా భగవంతుడు అనవరిగా
1: నామదేవాచ్యా భక్తి.